0: రుహునట రాజరాటట సింకడగలట www.liveFM.lk
1: కవిలావి మధ్యాహ్న దులహై హతలిహై
2: liveFM.lk

0: ఏడుమ మధ్యమరాత్రి దొలహాయ్
1: లైవ్ ఎఫ్ఎం డాట్ ఎల్కే
0: నోమవతిన గీవిత్మయ లైవ్ ఎఫ్ఎం.